0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు పట్టాలి
0: గారే
1: సూర కి దరదే ఇన్నాయా ఏదో